వసుతరాముపలంబయన్మాం స్వామిన్ సముద్ధర భవాంబునిధేర్దురంతాత్ ఇత్థం గణాధిపతి మానస పూజనం యః కైవల్యదం సులలితం పఠతీహ భక్త్యా నాగామి జన్మ భయమస్తి హితస్య పుంసః కైవల్య